దేఖరు అతను మొహమామగ పై కింకణి శబ్ద చనద కాల ఖేల పాయజియో కాల కలం ఒక మహాత్ కహో కౌన్ మేర్ సకై ఈస్ బమ్ జ్ఞాన త్యాన తర్త హియ చాహే జియో సత్ సాచ శ్రీనివాస్.